0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధరంశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపైన ఈ మంత్రులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆందోళన కలిగించే ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్ ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్ధతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
0: Videshanga Mantri మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథూలా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్

బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే కొన్ని రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సంజు సరిహద్దు అవుట్పోస్ట్ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలున్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియచేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియచేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లను మనం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుసల సీట్లు, పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరుతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయ్ హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి సైతాన్కు ప్రతీకాత్మకంగా రాళ్లు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈరోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోప్వే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లలో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగుల ఎత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో కితన్సారి ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం విందాం. తరచూ మనం వినే శబ్దాలలో ముఖ్యంగా చిన్నపిల్లలు లేదా పక్షులు చేసే అస్పష్టమైన శబ్దాలను కిలకిలలు అంటాం. ఉదాహరణకు పక్షుల కిలకిల రావాలు. మరి ఆనందంగా అన్నం నవ్వుకునే నవ్వులను కిలకిలా నవ్వులు అని ఎలా వర్ణిస్తున్నారో ఘంటసాల పీ సుశీలగానం చేసిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం విని తెలుసుకుందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం చదువుకున్న అమ్మాయిలు.

కిలకిల నవ్వుల వర్ణనకి కొంత కవిత్వాన్ని జోడించి తారలలో సితారగా రూపుదిద్దుకున్న ఒక మఘువని గూర్చి ఏమంటూ పాడుతున్నారో ఇప్పుడు విందామా. ఇళయరాజా స్వరకల్పనలో వేటూరి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన పాట, చిత్రం సితారా.

సంతోషంగా గడిపే సాయంకాలపు చల్లని గాలులలో పచ్చటి మామిడి తోటలలో కిలకిల అంటూ పాడే కోయల కోసం వచ్చిన మధుమాసపు ముచ్చటేంటో సూర్యవంశం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన పాట విని తెలుసుకుందాం. సాహిత్యం ఈఎస్ మూర్తి.

ఇక పిల్లల కిలకిల నవ్వుల కోసం తల్లిదండ్రులు ఏం చేయడానికైనా సిద్ధమయ్యారో ఈ పాట విని తెలుసుకుందాం. మావిడాకులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత గానం చేసిన పాట విని. సంగీతం కోటి.

కిలకిలలను పక్షుల అరుపులతో, పిల్లల కేరింతలతో, మగవుల నవ్వులతో పోల్చడం సహజంగా మనం వింటుంటాం. అయితే అందరూ ఎంతో సందడిగా జరుపుకునే పండగలలో వినిపించే కిలకిల నవ్వుల గురించి ఈ పాట విని తెలుసుకుందాం. తమ్ముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన చంద్రబోస్ సాహిత్యం, సంగీతం రమణ గోగుల.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన భారతీయ భాషా పుస్తక పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి ప్రారంభించబడినది ఈ పథకం. వివిధ భారతీయ భాషలలో డిజిటల్ పాఠ్యపుస్తకాలు, అధ్యయన సామగ్రిని అందుబాటులోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తెలుగుతో సహా వివిధ ప్రాంతీయ భాషలలో పాఠ్యపుస్తకాలు డిజిటల్ రూపంలో లభిస్తాయి. తద్వారా భాషా అడ్డంకులు తొలగిపోయి విద్య మరింత సులభతరం అవుతుంది. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలో లలిత సంగీతం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో చివరిగా పెళ్లి సందడి ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన పాట విందాం. సంగీతం ఎంఎం కీరవాణి.

ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. మాతే నువ్వు దహిలికి.

0: நேர்கள் நெஞ்சோடு கலந்த பாடல்களுடன் உலா வந்தது திரைகானம். மீண்டும் திரைகானம் 2:30 ஒளிபரப்பாகும். இன்னும் சில நொடிகளில் தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள் கேட்கலாம்.
1: ஆகாஷவாணி வார்த்தலு சதுதனதே துரகா உஷாரமணி. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలని, సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పుని ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
2: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
1: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్

0: సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోను పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోను క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ నాలుగు దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
1: On the areas of cooperation. And it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today, I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of four strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
0: జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటెగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాటి నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథుల కనుమను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చాటుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాల అండతో భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్ధతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ, విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతుబలి, సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లురుగుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్ర దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్